అధరం మధురం, వదనం మధురం, నయనం మధురం, హసితం మధురం, హృదయం మధురం, గమనం మధురం, మధురాధిపతి అఖిలం మధురం. అభి ఆప్నే శ్రీకృష్ణ మధురాష్టకం ఇస్తున్న శ్రీవల్లభాచార్య ద్వారా రచిత భగవాన్ శ్రీకృష్ణకి అంగూ ఔర్ స్వరూప్ కి మధుర్తా కా వర్ణన్ కర్నే వాలా ఏక్ ప్రసిద్ధ సంస్కృత స్తోత్ర. ఇసి గాయా థా శంకర్ మహాదేవన్ ఔర్ సాథియో నే. आइए सुनते हैं अगला भक्ति पद. दोस्तों, हम सभी जानते हैं कि कृष्ण तो सभी के हैं, वृंदावन की राधा के भी, मीरा की भक्ति के भी और हमारे आपके मन के भी, है ना? राधा ने कृष्ण को प्रेम में पाया, मीरा ने भक्ति में, और हम कृष्ण को अपने विश्वास और अपने भावों में पाते हैं. और शायद कहते हैं यही कृष्ण की सबसे बड़ी विशेषता है कि वे एक होते हुए भी हर प्रेम करने वाले के अपने हो जाते हैं. जी हाँ, अपने. जब मीराबाई कहती है ना कि सांवरा मारी प्रीत निभाजियो जी, तो इन शब्दों में एक भक्त का समर्पण भी दिखाई देता है और एक प्रेमिका का मधुर आग्रह भी. आइए सुनते हैं लता मंगेशकर की आवाज में.